ఉత్తరనది ప్రశ్నయాక హలయ అన్నయ్యాన్ని జీవిత కాలకెనె కీ దాహక్ మోను పహుకరగనే అనాది అయ్యే హెమ మోనాక్మ మతకై వగేను దని ఎక మోనాక్ దగ్గ విచరక్ మతకై కేలై తెన్నే ఇతనినుత్ ఐ సదాతనిక నవతిన్న ఎక మోనక ఐతికారేక్ హోయాగన్నే හොයල හොයල හම්බ වෙලා ආයෙත් නැති වුණාම ඇයි ඒ මූණම හොයන්නේ? හිතේ කොනක අග්ගිස්සාවක පැහැව පැහැව ඒ රූපෙම ඇයි බලාපොරොත්තු වෙන්නේ? සඳුදර කියන්නකෝ මන් තරංගා.

కమెంట్ సెక్షన్ వేవేది 1.3K అవి 2K కరన్నోనా హ్యాష్ ట్యాగ్ కి అద్దామని ఫెమ్ డీజే నైట్ కి ఇలా కమెంట్ కరా టగ్గాల మాట ఇవ్వా.